0: చెక్కాడు.
1: ఐకియా ప్రెజెంట్స్
2: బాజ్వర్ హెన్రీ.
0: బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. అస్సలాము అలైకుమ్. దివరాజ్య గడుగు ఎమ్మిహాయం తిరణ వర ఉఫావెరి బాజ్వరి దుహకం ఎదమం మేదుకి బాజ్వరి హిందునే హుషాళాల్మంగ్ హుం తిరణ అది మీ బద్దల్ కొల్లి అల్గొండ్ సీనత్ అల్గొండ వరం అవహ ఎహిం ప్రెజెంట్ రకు బ్యావరి వాణి ఇంకేతో హురిహా బెఫుడెస్ సమమి ఫెషను ఆ దుహకి హురిహా గుత్కుం వెస్ ఉఫావెరి బాజ్వరి దుహకవ్వం ఎయి అల్గొండ్ మింగ్ దుఆయకి అనిక్కస్ ఆ దుహక అల్గొండ్ మింగ్ ఎమ్మి మి కూరిమత్లి ఆ అజుమక ఆ ఉమ్మీద్దాయక ఎకీగ అహమ ఎమ్మి హేవ్ గుతుగ హురిహా బెఫుడెం వెస్ ఉఫావెరి కమాయకు దువస్ ఫట్ట వ్యాఫ్ కమ అల్గొండ్ మింగ్ ఉమ్మీద్ కూరని అది మీదకి మీ హఫ్తాగే అంగార దోస్ హఫ్తాగే అంగార దుహా హమేం అల్గొండ్ మిన్నం ఆ దేవుణీరు మిహారు అల్గొండ్ మింగ్ గుణమం మీదని సాధిస్తేక్ సాళీస్ అవ్వన అహరుగే మొహర్రమ్మస్ గాగండక నిమక హమేం అల్గొండ్ మిన్నం మిహార్ మి ఆ దేవుని మీదు మీ మొహర్రమ్మ హుం ఉన తిరిస్ వన దివస్ దెంగ్ జులైమస్ మిలాది తారీఖు అల్గొండ్ మింగ్ గుణమం మీదని దిహా సబ్బీస్ వన అహరుగే జులై మహుం మీదు మీ సాద ఫునోస్ నకవ్వెస్ నిముని నకతుం మీదు మీ సాద దెంగ్ మీదు అల్గొండ్ మింగ్ హమ హిందూస్తు హెకే గొతం ఆ ముకు అల్గొండ్ మింగ్ ప్రోగ్రామ్ కొరియ గెందా గడి హమ అగ్గడి తిరిహా హమె ఇరాద్ కొరి మీదుకు బాజూరి హిందునే కొరియ గెందాను అగ్గడి తిరిహా హమె ప్రోగ్రామ్ ఆకు కొరియద్దా ఇరు మీదు తిబెఫ్నం హమ ముహిము ఫుర్సత్తకే బహురి ఎమ్మె ఖాస ఫుర్సత్తిగే గొతుగ మీదు అల్గొండ్ మింగ్ హమ ఫాహక్ కొల్లాని మీదుగ మౌలు మౌలు అవాహ దక్కువాలవ్వ నన్నోట్ కురవ్వ మిహార్మి ఫుర్సత్ హుళువాలని ఇంకేతో మౌలు హమ అడవస్వాలవ్వాఫ మౌలువ దివ్వాణి ఖియాలం ఎక్కమ్మ వన్య కొమ్మె బేఫ్లక వెస్ ఫుర్సతి మీ ఫుర్సతికి నన్నోట్ కొల్లవ్వ నన్నోట్ కొల్లవ్వ బేణుఫ్లు కురెవ్వేని పిఎస్ఎం ఏఆఎప్ ఏగి ఇతురు అల్గొండ్ మింగ్ నంబర్ తిని తిని హతరి సుమింగ్ హై సుమింగ్ హై మీ నంబర్ కుడువాలవ్వాగ మిస్ నన్నోట్ కురెవ్వేని మీదే గుతుం కొరి కొమ్మె గొతికేస్తే బేఫున నన్నోట్ కొల్లెవ్వేని నన్నోట్ కురవా బేఫున్నం అడుగుమే ఫురస్ తర్వాణి మీద అడుగుమే వాహక దక్క మీ మౌలవకి హర్దన జువాణు బినా కురుమ కురవేని కంత తెక్కి కొబాహియే హర్దన జువాణు బినా కురం కొబాతోయ్ కురువేని కంతత్తేకి వరగ్గిని కంతత్తకే హుణ్ణాని కూరం చెహిఫూర్ వరగ్గిని కంతత్తకే ఏబు హురి ఏమి మే కంతత్తకా గుళేగుతుం వాహక దక్కువాలవ్వం అడుగును మేము ఫుర్సత్ హుళువాలని నన్నోట్ కొల్లవ్వ లవే రిక్వెస్ట్ కురవ్వం బేణుఫుల్ బేఫున్నవెస్ మీదువెస్ ఫుర్సత్ ఏబ మీదువెస్ తి బేఫ్లుంగే రిక్వెస్ట్ లవ అడుగును మింగ్ ఎనిస్తేనం అషేద్ గి ఫహుం ఏమి మహగ్గడి ఫన్సాస్ హింగందెంగ్ ఫుర్సత్ హుళువాలాఫ్ మీ బావ్వని లవే రిక్వెస్ట్ కురవ్వం వెస్ బేణుఫుల్ కురవ్వాణి పిఎస్ఎం ఏఆఎఫ్ పిఎస్ఎం ఏఆఎఫ్ మీదువెర్ కురవ్వ మెసేజ్ కురవ్వాణి మీదన్ని విహింగ్ హగ్గడి ఫన్సా సింగుమా హమె వగుతకి ఏమి వగుతుకి తిరేగ ఫుర్సత్కి బేను కురవ్వ మెసేజ్ కొల్లవ్వ అది సెఫర్ మౌలు తకురారు కొల్లాన మీదుగి మౌలవకి హర్దన జువాను బినా కురుమ కురివేని కంతత్తెక్కి కుబాహియ్యే

0: మెహర్గణ రేగండే గారి మీ దివ్య రాజ్య గాడు అస్సలాం అడుగుందర వరం ఉఫావరి బాజ్జేరి అడుమంగి ప్రోగ్రామ్ ఫెషన్ ఇంగేత మేరే ఎగారు జహీర్ తిబే ఫుణ హమే గిడస్ దిన మట్టక ఎమ్మె ఫహుగె మౌలు మాతక ఎకీగ అడుమే కురియ దాని అది మేరే కి బొడ్రే ఇంగేత మిగేరే కి బొడ్రే కి అడుమే దన్న వాలి మిహార్ మ్యోతి ఫైనల్ హమే దీమ కురా మసే కతుక మిహా సావ మేరే బద్దల్ కురా దే మెచ్ దే టీమ్ ఆది ఫ్రాన్స్ స్పెయిన్ బద్దల్ కురా మెచ్ తిబే ఫుణ హమే బార్ జహార్ అడుమే గిణస్ దేన్ కుళం హింద హింగమన్ దాగ తిబే ఫుణ హమే అడుమే టీమ్ గిణస్ దేన్ ఆది మీ వరల్డ్ కప్ నోత ఫుట్బాల్ ఆగి ఎమ్మె బొడు ఈదు ఎగ్గొత్తుగ మీ అవుమన్న మీ అడవిగా ఎంత హమ్మ ఎమ్మె బోడు ఇది ఇంకేత అవుమన్న మిహా హిసాబ మీ గిడస్ దీని మెక్తక బ్యాలారు ఎమ్మె బోడు ఈదు కం ఫాహుకురే అంతే బేఫుణ మీ మిగుత కుళెవును ఫురుతమ ముబార మిగుతరి అవుమి దన్నవాలి ఎన్నుని అవుమన్ బత్రీస్ టీమ్ యాకి ఫషణి ఎన్నమెస్ మీ ఫారు సాలిస్ అట్ టీమ్ యాకి ఫషాగె మీ హిసాబ మీ ఆదేవును ఇరు గంటక మిహారు దెంగ అవుమన్న బాకీ మీతి హతర్ మెచెంగ్ ఏ అవుమన్న మిహార్ మీ కొడే సెమీఫైనల్ మెచ్చ అది సెమీఫైనల్ దేవన మెచ్చ తిమ్మన హోవ మెచ్ అది ఫైనల్ మెచ్ మీ బాకీ హతరు మెచ్ ఏ గెతరే అవుమన్న మిహారు అడ్డి హతరు మెచ్ తిబెఫున హమే గెనెస్ దీఫవాణి అడ్డి హతరు మెచ్ అవుమన్న గెస్ దిన వాహక అవుమన్న మీ దండవాలివుని ఎఫ్ఆర్ కొడును మిత్త తెరే అవుమన్న బై మెచ్ తిబెఫున హమే రేడియో మెదురు కొను గెంద ఎన్న పిఎస్ఎంగ ఎన్ ఛానల్ తకు తిబెఫున హురి మిత్తక వెస్ గెనెస్ దీఫవాణి టీవీ మోల్డి సుమ్స్ గెనెస్ దీఫవాణి అది ఎస్ టీవీ మెదురు కొవెస్ తిబెఫున అవుమన్న ఎఫ్ఆర్ కొడును దెమెచ్ గెంద ఇరుగ అవుమన్న ఫెన్ గెందియా పిఎస్ఎం అది పిఎస్ఎంగ మీ ఎస్ టీవీయా అది టీవీ మోల్డి ఎదురుకో దెమెత్తస్ ఎఫ్ఆర్ తిబే ఫోన్ బలాలంగెందు ఎన్నమస్ రేడియో అవుమె గెనస్తిని మీ మెచే అవుమెంగె మీ ప్రోగ్రామ్ తోనే అవుమెంగె కమెంట్రీ తిబే ఫోన్ అడ్వస్వ అవుమెన్న దివ్వ మెసేజ్ తట్టక అవుమె వరబొడ మీ హమ శుకురు అదా కురం తిబే ఫోన్ అంగేత అవుమెంగె రేడియోగా ప్రోగ్రామ్ తో అడ్వస్వ తిబే ఫోన్ అది టీవీ మెత్త బల్లోంగెందా వాహక బేబే ఫోన్ విదాడు తిమ్మన మెత్త రేడియో కమెంట్రీ అడ్వహాదా తిమ్మన టీవీని మీ బలముంగెందని ఎమ్మె బొడు ఎక్కమ ఎగ్గుతుగా బే ఫోన్ ఫాహా కురవా ఎక్కమకి కుళంతిరింగా నంతకాయ హురిహా ఇచ్చే ఎమ్మె రంగళ మేము హురిహా బేఫ్రెండ్స్ ఇంకొకటి అనుగణవాతి అది ఫోరీగా ఇంకేతో అవుడు మేము కొమెంట్రీ ఆడు వస్తాం తి బేఫ్రం గెంద వేరే విధాడు బై బాహ తాళమైన హమె ఫోన్ వాళ్ళది బాతి అవుడు మేము వరం ఉఫావి అది అవుడు మేము తిబేఫ్రం మీ దండవాలి మీరేగే మీ బదులుకుర మీ ఫ్రాన్స్ మెచ్ అది ఫ్రాన్స్ స్పెయిన్ మీ బదులుకుర మెచ్కి వర బోడు మెచ్చే హగీగత ఇంకేతో అవుమన్న మీ ఫీఫార్ ఇంకిన బయలుదేరు ఎక్కెద్దే తినే హతర ఎంగేతో అవుమన్న మీ ఫెనిగే మీ దరి మీ దియ మిసాబంగారు సాలిస్ అట్టీం కుళమం ఫురేనెమం గెగ్గొతే ఎంబ్రెమం ఆస అవుమన్న మిహార్ మ్యోతి సెమీఫైనల్గా హిసాబాస సెమీఫైనల్గా మీరే మీ బదులుకురాని ఫ్రాన్స్ అది స్పెయిన్ మాదమారే భారత జహార్ తిబేఫున్న అవుమె గణిస్తేన ఇంగ్లాండ్ అది అర్జెంటీనా బదులుకురా మెచ్ ఏగే పహుం అవుమెన్ తిబేఫున్న అణిద్దుహు గెర్రే ఇంకేతో హుకుర్దుహు గెర్రే తిబేఫున్న హమె అవుమె గణిస్తేన హతరవణ హోవా మెచ్ తిమ్మణ హోవా మెచ్ ఇంకా తినే హతర యగ్యం కషవర్ గెందాన్ ఈ ఎగతుం మిరే కుళే మెచ్చు బలివా టీం మీ తిమ్మణ హోవా మెచ్చుగ ఎక్కువ బదులు కురాను మాదండ్రే కుళే మెచ్చు బలివా టీం తిమ్మణ హోమా మేటుగ మెచ్చుగ బదులు కురాను ఎంబి ఏసాబం అవుమైన తినే కషవర్ గెందాన్ అవుమైన మీ గ్రూప్ స్టేజ్ మెత్తక బ్యాలారు ముళి జుమ్ల హా మీ బార్ గ్రూప్ కా బహాదేవ్గా మిది ఏబిసి డిఇఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ కొమ్మె గ్రూప్ ఎగ్ హతరు టీమ్ హిమెనిగె మిది ఎంవి సాలిస్ మీ అగ్గోం బ్యారవగ మిహా మీ ఆదేవుని అవుమన్న మిహారు మీ ఫ్రాన్స్ మీ హిమెని ఐ గ్రూప్గా ఫ్రాన్స్ హిమెనిగెందియారు అవుమన్న మీ ఫాహ కొల్లివని ఐ గ్రూప్గా ఫ్రాన్స్ హిమెనిగెంగారుగా మెత్తకు హమ గాగండక బలి నువ్వే దెన్నివెస్ అవుమన్న హమ దోకణవాణితో హిసాబ్ అవుమన్న ఇవ్వరు గెంగా బై మెత్తకాకిగా అవుమన్న ఫాహకలు స్పెయిన్ అవుమన్న స్పెయిన్ బయలుదేరు స్పెయిన్ మీ హిమెనని హెచ్ గ్రూప్గా స్పెయిన్ హిమెనయ్యారు స్పెయిన్ కి సమ వర రంగులు రికార్డ్ కాక మీ హిసాబ్ ఫ్రాన్స్ టీమా స్పెయిన్ టీమా బయలుదేరు అవుమన్న ఫెనిగె మిద్దని అవుమెంగే రాజ్యేగే వరగిన సపోర్టరు మీద టీమ్ హమ ఇమెనిగిన దాకా ఇంకేతో యాకిగా అర్జెంటీనా కేసుకి అవుమైన రాజ్యగా హమ వరగ్గిన బ్యాక్ సపోర్ట్ కూడా ఖాస్ గొత్తగా మెస్సీ కుళైతే ఈ హమ వరగ్గిన సపోర్టరు టీమే గొత్తం ఫహా కురవని దెన్ ఇంగ్లాండ్కి అవుమైన రాజ్యగా హమ వరగ్గిన బ్యాక్ దన్న కుళంతరింతకే హిమనే టీమే ఖాసుగా ప్రీమియర్ లీగ్ బల్లవ అవుమైన రాజ్యకి ఎమ్మె గిన బల లీగ్ తాగా బయలుదేరు ప్రీమియర్ లీగ్ బహిమనే ఏగెత్తరం అవుమైన ఫహా కురే స్పెనిష్ లీగ్ లలీగా దెన్ మేము గిన రాయతకం ఏగెత్తరం బుండస్ లీగ్ ಗಾಸ್ ಮಿ ಹಮ ಅಳು ಮೆಂಗೆ ತೆರೆಗೆ ವರಗ್ ಗಿನ ಬೇಕು ಬಲ ಮೇಮ ಬಾರಾತ್ ಹೆಂಗೆ ತೊ ಹೆಂ ಬಿಮ ಮೀ ಹುರಿ ಹಚ್ಚಕ ಹಾಕಿ ಅಳು ಮೆಣ್ಣ ವರಗ್ ಗಿನ ಬೇಫುಣ್ಣ ಇಂಗಿ ಬಡ ಅನ್ನವ ದೆಕಿ ಫರಿತ ವರಗ್ ರಂಗ್ ಮೀ ರಟ್ಟಿ ಮೋಣತಕ ಅಳು ಮೆಣ್ಣ ಮೀ ಕೊಮ್ಮೆ ಟೀಮ ಕೊಮ್ಮೆ ಫೆನ್ ಗೆಂದಾನಿ ಅದು ಅಳು ಮೆಣ್ಣ ಮಿಹ ಸಬ ಬ್ಯಾದಾರು ಅಳು ಮೆಣ್ಣ ಮೀ ಗದಬತ್ತಿರಿಹ ಬ್ಯಾದಾರು ಅಳು ಮೆಣ್ಣ ಫೆನ್ ಗೆಂದ ಎಕ್ಕಮಕಿ ಗದಬತ್ತಿರಿಹ ಕೊಳ್ಳು ಟೀಮ್ ತಕ ಬ್ಯಾದಾರು ಗದಬತ್ತಿರಿಹ ಫರ್ತಮ ಅಳು ಮೆಣ್ಣ ಮಿದೆ ಟೀಮ್ ಬ್ಯಾದಾರು ಹಿಂಗೆ ತೊ ಮಿದೆ ಟೀಮ್ ಬ್ಯಾದಾರು ಅಳು ಮೆಣ್ಣ ಫಾಹ ಕೊಲ್ದವೆ ಹಾಕಿ ಅವಳ ಮೇಲೆ ಗದ ಬತ್ತಿರಿ ಹದ್ದೇ ಕುರಿಂಗ್ ಅದು ಗ್ರೇಪ್ಸ್ ಗ್ರೂಪ್ ಸ್ಟೇಜ್ಗೆ ಹೋರಿ ಬಯ ಮೆಚ್ಚಕ್ಕ ಅವಳ ಬ್ಯಾದಾನ ಮ್ಯಾರ ಎಚ್ ಗ್ರೂಪ್ಗೆ ಹಿಮನಿಗೆ ಮಿದಿಯೈ ಅವಳ ಮೇಲೆ ಅದೇ ಮಿದ್ದಿಬೇಣದನ ಸ್ಪೇನ್ ಹಿಂಗೆ ತೊ ಸ್ಪೇನ್ ಮೀ ಎಚ್ ಗ್ರೂಪ್ಗೆ ಹಿಮನಿಗೆ ಅಂದಿಯ ಟೀಮ್ ಸ್ಪೇನ್ ಈ ಟೀ ಮೀ ಮುಬಾರಾತುಗೆ ಮೀ ಗ್ರೂಪ್ಗೆ ಈ ಗ್ರೂಪ್ ಎಚ್ ಗ್ರೂಪ್ಗೆ ಇವಣ ಗೊತ್ತಾ ಈ ಹ್ಯಾಪ್ ಇಂಟ ಯಾಕೀಗ ಸ್ಪೇನ್ ಬದಲುಕುರಿ ಮಿತ್ತಕ ಬ್ಯಾದಾರು ಕೇಪ್ ವಾಡೆ ಯಾಕೆ ಬದಲುಕೋಗೆ ಸುಮೆ ಸುಮಕೊಂಗೆ ಇವರು ದೆನ್ ಸ್ಪೇನ್ ಬದಲುಕುರಿ ಸೌದಿ ಅರೇಬಿಯಾ ಹತ್ತಿರ ಸುಮಕ ಮುಳೆ ಫೋತಿ ದೆನ್ ಸ್ಪೇನ್ ಎಮ್ಮೆ ಫಹಂ ಬದಲು ಕೊರಿ ಉರುಗುಯ ಉರುಗುಯ ಬದಲು ಕೊಗ್ಗೆ ಸ್ಪೇನ್ ಮುಳೆ ಫೋತಿ ಎಲ್ಲ ಅನಿಸ್ಲನು ಎಮ್ ವಿಮ ಮೆಚುಮ್ ಇವರು ಮೆ ಕೀಗ ಹ್ಯಾಪಿಂಟ ಹಮ ಎಮ್ಮೆ ಆದೆವಣೆ ಎಮ್ ವಿಮ ದೆನ್ ಗದಬತ್ತಿರಿ ಹಂ ಅವಳು ಮೇನ ಬ್ಯಾದಾರು ಗದಬತ್ತಿರಿ ಹೋಗಿ ಟೀಮ್ ತತ್ರ ಸ್ಪೇನ್ ದತ್ರಕ ಹೋರಿ ಗೊತ್ತಂಗ ಅವಳು ಮೇ ಬ್ಯಾದಾರು ಫೆನಗೆ ಮೇದನೆ ಸ್ಪೇನ್ ಬದಲು ಕೊ ಮಿಹಿರಿ ಟೀಮ್ ತಕ ಬ್ಯಾದಾರು ಸ್ಪೇನ್ ಮೀ ಬದಲು ಕೊರಿ ಆಸ್ಟ್ರಿಯಾ ಫುರತಂ ಬದಲು ಕೊರಿ ಆಸ್ಟ್ರಿಯಾ ಆಸ್ಟ್ರಿಯಾ ಬದಲು ಕೊರಿ ತಿನ ಸುಮಕು ಮಾಡುವೆ ದೆಂಗ್ ಗದ ಸೋಳೆ ಎಮ್ಮಿ ಹೊಂಗಾಯ್ ಗದ ಸೋಳೆ ಹೆಂಗಾರು ಸ್ಪೇನ್ ಬದಲು ಕೊರಿ ಪೋರ್ಚುಗಲ್ಲ ಪೋರ್ಚುಗಲ್ಲ ಬದಲು ಕೊಗ್ಗೆ ಮೆಸ್ ಎಕೆ ಸುಮಕು ಮಾಡುವೆ ಹೆಂಗಾಯ್ ದೆನ್ ಸ್ಪೇನ್ ಮೀ ಬದಲು ಕೊರಿ ಮೀ ಕ್ವಾರ್ಟರ್ ಫೈನಲ್ಗ ಸ್ಪೇನ್ ಬದಲು ಕೊರಿ ಬೆಲ್ಜಿಯಮ್ಮ ದೆಂಗ್ ಎಕೆಗೆ ನತೀಜೆ ಹಾಕೊ ಮಾಡುವೆ ಹೆಂಗಾಯ್ ದೆನ್ ಮಿಹಾರ್ ಮಿ ಅತಿ ಸೆಮಿ ಫೈನಲ್ ಹಮ ಹೆಂಗ್ ಆನ್ಸ ದೆನ್ ಅವಳು ಮೆಂಗ್ ಮೀ ಫ್ರಾನ್ಸ್ ಫ್ರಾನ್ಸ್ ಬದಲು ಕೊರ ಮೆತ್ತಕ ಬ್ಯಾದ ಫ್ರಾನ್ಸ್ಗೆ ಟೀಮ್ ಬ್ಯಾದಾರ ಅವಳ ಫ್ರಾನ್ಸ್ ಟೀಮ್ ಹಿಮ್ಮಿ ಹಿಮೇನಿಗೆ ಹೆಂಗೋ ಸಮಯತಿ ಐ ಗ್ರೂಪ್ಗೆ ಐ ಗ್ರೂಪ್ಗೆ ಫ್ರಾನ್ಸ್ ಹಿಮ್ಮಿನಿಗೆ ಅಂದಿಯರ್ ಫ್ರಾನ್ಸ್ ಆಕಿ ನೂವ ಪಾಯಿಂಟ್ ಯಾಕೆ ಗ್ರೂಪ್ ಸ್ಟೇಜ್ಗೆ ಎವಣೆ ಹಂಗೆ ಆ ಟೀಮ್ ಹಂಗೆ ತೊ ಎಗೋತಮ್ ಫಾ ಹಾಕೊಲ್ಲವೆ ಅವಳ ಮೆನ್ನ ಮೀ ಫ್ರಾನ್ಸ್ಗಳು ಮೆತ್ತಕ ಬ್ಯಾದಾರು ತಿನಂಗ್ ಏಕಕ್ಕೂ ಸೆನಗಾಲ್ ಅತ್ತು ಮಾಡುವೆ ದೆಂಗೆ ಯಾಕೀಗ ಅವಳ ಮೆನ್ನ ಮೀ ಫ್ರಾನ್ಸ್ ಫೆನಗೆಂದಿಯ ಮೀ ಇರಾಗಾಯಕೀಗ ಇರಾಗಾಯಕೀಗ ಬದಲು ಕೊಗೆ ತಿನೇ ಸುಮಕು ಮಾಡುವೆ ಫೋತಿ ದೆಂಗ್ ಅವಳ ಮೆನ್ನ ಫ್ರಾನ್ಸ್ ಫೆನಗೆಂದಿಯ ನೋವೆ ಯಾಕೆ ಬದಲು ಕೊರಿ ಹತ್ತಿರ ಏಕಕ್ಕೂ ಮಾಡುವೆ ಎಮ್ಮಿ ಹುರಿಯ ಮೆಚ್ಚಕೊಂಬ ಮಾಡುವೆ ಮೀ ಗ್ರೂಪ್ ಸ್ಟೇಜ್ಗೆ ಮೀ ಆ ಸಮಯತಿ ನೂವ ಪಾಯಿಂಟ್ ಯಾಕೀಗ ಏಕಂ ಬ್ಯಾಕೊಳ ಎಗ್ಗೋಲ್ ಗ್ರೂಪ್ ಸ್ಟೇಜ್ಗೆ ಮೀ ಫ್ರಾನ್ಸ್ ಕೊಳ ಮೀ ದೆಗೋದ್ ವಾದ್ಯ ಫೈಬ ಹಿಂಗೆ ತೊ ಫ್ರಾನ್ಸ್ ಕೊಳ ಮೀ ಗ್ರೂಪ್ ಸ್ಟೇಜ್ಗೆ ದೆಂಗ್ ಅವಳ ಮೆನ್ ಮೀ ಗದಬತ್ತಿರಿಹ ಬ್ಯಾದಾರು ಅವಳ ಮೆನ್ನ ಫೆನಗೆ ಮಿದ ಅಣಕಮಕಿ ಗದಬತ್ತಿರಿಹ ಮೀ ಬ್ಯಾದಾರು ಅವಳ ಮೆನ್ನ ಫ್ರಾನ್ಸ್ ಫೆನಗೆ ಮಿದಿಯೈ ಸ್ವೀಡನ್ನ ಬದಲು ಕೊರಿ ಫುರ್ತಮ ಮೆಚ್ಚುಗ ಫುರ್ತಮ ಮೆಚ್ಚು ಫ್ರಾನ್ಸ್ ಬದಲು ಕೊರಿ ಸ್ವೀಡನ್ನ ಬದಲು ಕೊಗ್ಗೆ ತಿನ್ನಿಸುಮಕ್ಕ ಮೊಳವಿ ದೆಂ ಫ್ರಾನ್ಸ್ ಬದಲು ಕೊರಿ ಪೆರಗೋಯ ಪೆರಗುಯ ಬದಲು ಕೊರಗೆ ಫ್ರಾನ್ಸ್ ಮೊಳವೆ ಫಮ್ಯೋತಿ ಎಕೆ ಸುಮಕು ದೆಂಗ್ ಫ್ರಾನ್ಸ್ ಬದಲು ಕೊರಿ ಮೊರಕೋಯ ಮೊರಕೋಯ ಬದಲು ಕೊನ್ ದೇ ಸುಮಕು ಎಮೇಮ ಮೀ ಗದಬತ್ತಿರಿಯ ಗದಸೋಳೆಯ ಅದು ಕ್ವಾರ್ಟರ್ ಫೈನಲ್ ಬ್ಯಾದಾರು ಅವಳ ಮೆನ್ನ ಫ್ರಾನ್ಸ್ ಫೆನಗೆ ಮಿದ್ದಿಯ ಬ್ಯಾಕೊಳ ಎಸ್ ಗೋಲ್ ಎನ್ನುವುದು ಎನ್ ಎಮ್ ಎಸ್ ಗ್ರೂಪ್ ಸ್ಟೇಜ್ಗೆ ಕೊಳ್ಳಿರು ಅವಳ ಮೆನ್ನ ಫ್ರಾನ್ಸ್ ಫೆನಗೆ ಅಂದಿಯ ದೆ ಗೋಲ್ ಬ್ಯಾಕೊಳ ಬದಗೆಂದಿ ಅತ್ತ ಎಮೆ ಮೀ ಅವಳ ಮೆನ್ನ ಮೀ ದ ಟೀಮ್ ದತ್ರಕೊಫರ್ ಗೊತ್ತ ಬ್ಯಾದಾರು ಫೆನಗೆ ಮಿದ್ದಾನೆ ಅದೇ ಮಿರೇಗೆ ಮೆಚ್ಚ ಬ್ಯಾದಾರು ಅವಳ ಮೆನ್ನ ಫೆನಗೆ ಮಿದ ಮಾಲು ಮಾತು ಲಿಬಿಗೆ ಮಿದ್ದಾನೆ ಸ್ಪೇನ್ ಫ್ರಾನ್ಸ್ ಬದಲು ಕೊರ ಮೆಚ್ಚ ಮಿಕೊಳ ಡೆಲೆಸ್ ಸ್ಟೇಡಿಯಂಗೆ ಮಿರೆ ಬಾಜಹರ್ ಫಶಾನ್ ಎಮ್ ಎಮ ಅವಳ ಮೆಂಗೆ ಮೀ ಅನಲಿಸ್ಟು ಮಿಹಾರು ಮಿಕಮ ಬೇಹೆ ಗೊತ್ತು ದ ಟೀಮ್ಗೆ ವಾಹತಾಗಿ ಬದಕ್ಕ ಮಿಹಾ ಸಾಬ್ ಅನಲಿಸ್ಟುಂಗೆ ವಾಹತಾವಸ್ಕೊಂಬ ಸ್ವಾಕ ಅಡು ಹಾದ ಹಫ್ತೆ ಬೇಫುಣ್ಣ ಅವಳ ಮೆಂಗೆ ಬದಲು ಕೊಲ್ಲಾಣ
1: ಮಿತನು ಫೆನ್ನ ರೀತಿಕು ಎಮ್ಮಿವ ಮೀ ಯಮಾಲ್ ಲವ್ಯ ಸ್ಪೇಸ್ ದೀಫಿಯಾಮು ಎಂಬಾಪೆ ಅವ್ಯ ಸ್ಪೇಸ್ ದೀಫಿಯಾ ವಾಣಿ ಹಾ ಮಿಹಿ ಏನು ಫರ ಮೀ ಹಮ ಹೇಗೆ ವರ ಸಿಮಿಲ ಗೋಲೆ ಬೆಂಬೆಲೆಯ ನಿಬುಣಿಮ ವರ ಸಿಮಿಲ ಹೆಚ್ಚೆ ಮಜ್ರಾಯಿ ಮ್ಯೋತಿ ಕ್ಯಾರಿಯನ್ನು ಕುರೆ ಮಿತನು ಫಹತು ಎವ್ಎಸ್ ಮಿಡ್ಫೀಲ್ಡರ್ ಕ ಕ್ಯಾರಿ ಕುರುಮ್ಗೆ ಚಾನ್ಸ್ ಎನ್ನೆ ಮ್ಯೋತಿ ಸೆಂಟ್ರಲ್ ಡಿಫೆಂಡರು ಕ್ಯಾರಿಯನ್ನು ಕುರೆ ಎಂಬಾಪೆ ಮಿ ಕುರಿಕಮಕಿ ಹಮ ಡಿಫೆಂಡರು ಗುವ್ಯಾಂಗ್ ಅರಿಮಚ್ಚ ದ್ವಲಿ ಕೊಡಕು ಡೆಂಬೆಲೆಗೆ ವ್ಯೂ ಹಮ ಸಾಫ್ ಕೊಲ್ಲ ಮಿ ಕುರಿಮತಿ ಸಾಫ್ ಕೊಲ್ಲ ಅರಿಮಚ್ಚ ದ್ವಲಿ ಮೆ ಎಮ್ಮೆಂಗೆ ಕಾನ್ಸಂಟ್ರೇಷನ್ ಮೀರಿ ಎಂಬಾಪೆಯ ಎತನು ಮೀ ಮೀರೇ ಹಮ ಗ್ಯಾಮ್ ಫ್ರಾನ್ಸ್ ಟ್ರೈ ಕುರಾಣ ಹೆಚ್ಚೆ ಮೀರೇ ಮಿ ಚಾನ್ಸ್ ಫ್ರಾನ್ಸ್ ಲಿಬಿದಾನ ಕಮ ಸಮ ಕಬೂಲ್ ಕುರವೆ ಏಯ್ ಎಂಬಾಪೆ ಹಂಗೆ ಹಮ ಗ್ಯಾಮ್ ಸ್ವರಬ್ಬಡ ಸಮಾಲ್ ಕಮಿಂಗ್ ಹುಟ್ಟೇನೆ ದೆನ್ ಮೀಗ ಫರ್ರ ಫಾಹ ಕೊಲ್ಲಾಣ ಮೀಗ ಹುರಿ ಇತರು ಕಂದತ್ತ ಮೀ ಸ್ಪೈನ್ ನೆಟೆ
2: ಮೀಗ ಮಿರೇ ಮೆಚ ಹಮ ಗ್ಯಾಮ್ ಎಂಬಾಪೆ ಅದೇ ಸುವಾಗ ಫದ್ದಾಗ ಎಬ್ಬ ಚಾಗ ಮೀಸಾ ಬಂಗಾರುಗೆ ಕೋಚ ಫಾಹ ಕುರಿ ಯಮ ತಂಗೊಳ್ಳ ಲೋಣ ಮಾಡ್ಕೊಂಗ್ ಫೆಂಡ್ ಮಿಸ್ ಮಿರೇ ಎಲ್ಲೋಣ ಮಾಡ್ಕೊಂಬ ಮತ್ತೀಗ ಹುಣ್ಣಾಣ ತೋ ನೂಂತ ಸುವಾದಕ್ಕೆ
3: ಫುರ್ತಮ ಕಮಕ ಮೀ ವರಬ್ಬುಡ ಅಳಗೊಂಡ ಬಾದಾಮ್ ಬೇನು ಅಣ್ಣ ಮೀ ಡಿಫೆನ್ಸ್ ಲೈನಾ ಮೀ ಬೆಲ್ಜಿಯಂಗೆ ಮಿಡ್ಫೀಲ್ಡ್ ಲೈನಾ ದೇತರೆಗ ಮಿಲಿ ಬೇ ಸ್ಪೇಸ್ ತ ಮಿ ಸ್ಪೇಸ್ ತಕೊಂ ಸ್ಪೇನ್ ಬೋಳ ನಗಂ ಫಶಾಫಿ ಕಮುಗ ವಿಜ್ಜೆ ಅಮಿಯದು ಸಮ ವರ ಡೇಂಜರ್ ಝೋನ್ ನೆ ಕೆಳಗೊಂಡು ದಣ್ಣ ಮಾಡಿ ಟೆಕ್ನಿಕಲಿ ವರ ಗಿಫ್ಟೆಡ್ ಪ್ಲೇಯರು ಮಿತಿ ಬಿ ಲಮಾ ಲಮಿನ್ ಜಮಾಲ್ ಮೆನ್ ಫದ ಒಯರಜಬಾಲ್ ಮೆಂಗ ವರ ಟೆಕ್ನಿಕಲಿ ಮೊಳಿತ ಪ್ಲೇಯರು ಮಿ ಗೋಲುಮ್ ಎಸ್ ಮಿ ಫೆನ್ನಿ ಹಮ ಮಿ ಸ್ಪೇಸ್ ತೆರೆ ಮಿ ಅನೆ ಬಿಟ್ವೀನ್ ದ ಲೈನ್ಸ್ ಅಳ್ಕೊಂಡು ಮೆ ಫುಟ್ಬಾಲ್ ಆಗ ಮಿ ಮಿ ಮಿ ಅನೆ ಮಿ ಮಿ ಜಾಗ ಯಕಿಯಣಿ ಹಮ ದೆಂಗ ಅಳ್ಕೊಂಡು ನಮ್ಮ ಫೆನ್ನಿ ಒನ್ ವಿ ಒನ್ ಮಿ ಸಿಟುವೇಶನ್ ಕ್ರಿಯೇಟ್ ನುಕುರಂ ಫ್ರಾನ್ಸ್ ಟೀಮ್ ವರ ಬೊಡ ಲಮಿನ್ ಜಮಾಲ್ ಕವರ್ ಅಳಾಣೆ ಅಳ್ಕೊಂಡು ದಣ್ಣವಾಣಿ ಯಾಕಮ್ಮ ಇತರ ಪ್ಲೇಯರ್ ಗೆನಸ್ ಲಮಿನ್ ಜಮಾಲ್ ಕವರ್ ಅಳಾಫಿ ಕಮುಗ ವೆಜ್ಜಾಮು ಗೈ ದೆಂತಿ ಬಿ ಕೊಳು ತರಿನ ಲಿಬೆ ಅನೆ ಮಿ ವರ ಬೊಡೋ ಜಾಗೇಕೆ ಅಳ್ಕೊಂಡು ದಣ್ಣವಾಣಿ ಟೇಕಿನ ತೋಡುಗ ಮೀಂದಿ ಅಮ್ಮ ತಿಂಕು ಮೀ ಕೋಚು ಸಮ ಫಾಗ ಕೂರಿ ಫದ್ಯಾಂಗ್ ಮಿ ಸ್ಪೇಸ್ ತಕ ಸೆಕೆಂಡ್ ಲೈನ್ ರನ್ ಸ್ಪೇನ್ ಪ್ಲೇಯರು ನಗಾಣೆ ಅಳ್ಕೊಂಡು ದಣ್ಣವಾಣಿ ನಗಾಫಿ ಕಮುಗ ವಿಜ್ಯ ಗೋಲ್ ಕ್ರಿಯೇಟ್ ಕೂರಂ ಬರ ರಂಗಳು ಚಾನ್ಸ್ ತಕ್ಕೆ ದಿಬೇನೆ ಅಳ್ಕೊಂಡು ದಣ್ಣವಾಣಿ ಮೀ ಅದು ಮೀ ಫುರ್ಸತ್ ಫ್ರಾನ್ಸ್ ಟೀಮ್ ದಿಬಿ ಅನೆ ಸ್ಪೇನ್ನ ದೀಫಿ ಕಮುಗ ವಿಜ್ಯಾಮು ಹಮ ಎಟೇ ಕೂತ ನೂರಕ್ಕಾವಾಣೆ ಅಳ್ಕೊಂಡು ದಣ್ಣವಾ
2: ಮೇ ಮೇ ಯಮ ಲಾಮು ಗೊತ್ತಿಗ ಹಮ ಎದ್ ದಿಮಾದ ಗೊತ್ತಕ ಮೀ ಉನ್ನ ನಿಸ್ಕೋ ಕೊಪ್ಪ
1: ಅದೇ ಹಾಂ ಮೀ ಮೀ ಏನಕ್ಕೆ ಮ್ಯಾಗಂಡು ಹಮ ಮೂವ್ಮೆಂಟ್ ಇನ್ನಾಡೆ ಗೊಂಗ್ ಏನಕ್ಕೆ ಶೊಟ್ ನಗಂ ವೀಮ ಹಮ ವಾತ್ ಫೈ ಫೈ ಕೊಲ್ಲ ಬಾರ್ ಶೊಟೆನ್ ನಗಾಣಿ ಗಿನ ಫಾರ್ ಎಕಮಗು ಯಮಲ್ಲ ಮಿಗೊತ ಕ್ಯಾರಿಕೂರನ್ ತಿಂಪಲೇರು ಗೊಸಿಯಾಮು ಮಿ ಸ್ಪೇಸ್ ಬೇಣು ಕೊಲ್ಲಾಣಿ ಮಿರೇ ಎ ಸ್ಪೇಸ್ ಬೇಣು ಕೊಲ್ಲಾಫಿಯ ವರ ಬ್ಯಾವರ್ ಉಚಿತ ಕ್ರಿಯೇಟ್ ಕೊರವೇಣಿ ಕೊಮ್ಮೆ ಗೊತ್ತವ್ಯಸ್ ಎಟ್ ಡಿಫೆಂಡರ್ ಯಮಾಲ್ ಹುಟ್ಟುಮಕಿ ಫಸೇ ಕಮ ಕಂಡು ಮಾಡಿ ಮೀ ದಿ ಮಿ ದ ಟೀಮ್ ಗಾಳು ಮಿ ಗೆನೆಸ್ ತಿಂಗ್ ಸ್ಟ್ರೆಂತ್ ಕಿ ಅಣಿ ಹಿಂಬಲಾರು
2: ಅಣ್ಣತ ಮೀಗ ಹಮೈಕಣಿ ಯಮಾಲ್ ಎಡ್ ಡಿಫೆಂಡರ್ ಯಮಾಲ್ ಹುಟ್ಟುವೇರುಗ ಸ್ಪೇನ್ಗೆ ಕಿತರ್ ಡಿಫೆಂಡರ್ ಅಂತೋ ಫ್ರಾನ್ಸ್ಗೆ ಎಟೇಕ್ ಹುಟ್ಟುವ ಬೇಣು ಮಾಡಿ ಮೀ ಸುವಾಲಕಿ ಕೊಂಬೆ ಮೆಚ್ಚುಗೆ ಹಾಸ ರಿಪೋರ್ಟ್ ಬಹುಗ ಟೆಕ್ನಿಕಲ್ ಇತರು ವಾಹನದ ಕ್ಯಾಗಿಂಗ್ಳು ಕೋರಿಯದ್ದಾನೆ
4: ಮಿಫಾರುಗೆ ವರ್ಲ್ಡ್ ಕಪ್ ಫ್ರಾನ್ಸ್ ಕುರಿಮತಿಲಿ ದುನಿಯೆಗೆ ಎಮ್ಮೆ ಕಾಮಿಯಾಬು ಎಫ್ ಫಾರ್ವರ್ಡ್ ಲೈನ್ ಆಯ್ಕು ಕ್ಯಾಪ್ಟನ್ ಕಿಲಿಯನ್ ಎಂಬಾಪೆಯಕಿ ರಿಯಲ್ ಮೆಡ್ರಿಡ್ ಎಮ್ಮೆ ಗಿನ ಗೋಲ್ ಜಹಿ ಕುಳು ತೆರೆಯ ಉಸ್ಮಾನ್ ಎಡೆಂಬೆಲೆಯ ಬ್ರೆಡ್ಲಿ ಬಾಕೋಲಾ ಫ್ರೆಂಚ್ ಲೀಗ್ಗ ಎಕಾವಿಸ್ ಗೋಲ್ ಜಹ ಸೀಸನ್ ನಿಮ್ಮಿ ಚಾಂಪಿಯನ್ಸ್ ಲೀಗ್ ವೆಸ್ ದಿಫಾವ್ ಕುರುಮಫಾಹು ಇಟಾಲಿಯನ್ ಲೀಗ್ ಇಂಟರ್ ಮಿಲಾನ್ ಕಾಮಯಾಬ್ ಕುರುಮುಗ ಮಾರ್ಕಸ್ ತುರಂ ಜಹಿ ಗೋಲು ತವ್ವೆಸ್ ಮದೆನ್ನು ಮಿ ತೂಣು ಫಿಲಿಕಂ ವರ್ಲ್ಡ್ ಕಪ್ಗ ಫ್ರಾನ್ಸ್ ಟೀಮ್ ದಕ್ಕಮುಂಗೆದನಿ ಮೀಹಕ ಸುವಾಲೆ ಕೊಲ್ಲಂವೆಸ್ ನೇಂಗೆಣೆ ಹಾಮೋಳ ಎ ಮೀಹುಣಕಿ ಮುಬಾರಾತುಗೆ ಎಮ್ಮೆ ಗೀನ ಗೋಲು ಜಹಿ ಎಟ್ಟೇಮು ಫ್ರಾನ್ಸ್ಗೆ ಮೆದಾ ಕುರಿಯ ಕುಳೆ ಕುಳುಂತೆರಿಂವಣಿ ಮಿಹಾತನ ಕುಳುನು ಹಮೆಚ್ಗಾವೆಸ್ ಎಮಿಹುಂಗೆ ಗೋಲ್ ಜೆಹಮುಗೆ ತೂಣು ಫಿಲಿಕಮ ನಫ್ಸಾಣಿ ಗೊತ್ತು ಮೆಚ್ಚ ತಯಾರು ವೆಫಾವ ಮಿಂವರು ಸಾಬೀತುಕೊದ್ದೇಫ ಹಗೀಗತುಗಾವೆಸ್ ಫ್ರಾನ್ಸ್ ಟೀಮುಗ ವೆರೈಟಿ ಎಬೊಯೆ ಮೈಕಲ್ ಒಲಿಸೆಯಕಿ ಟೀಮುಗೆ ಮೆದಾ ಕುರಿ ಗುಳುವ್ಯಾದೆ ನ್ಯಾಬದ ಎಂಬಾಪೆಯ ಡೆಂಬೆಲೆಯಾಯಕು ಡೌವಾ ಬಾಕೋಲಾಯಾಯಕು ಒಲಿಸೆಯಕಿವೆಸ್ ಹುಣರ ಟ್ರಿಕ್ ತಮ್ಮಳು ಸ್ಪೀಡ್ ಅವಸ್ ಒನ್ ಒನ್ ಒನ್ಗ ಕೊಮ್ಮೆ ಮೀಹಕುಗ್ಯಾಮೆಸ್ ನಟ್ಟಾಲಾಣೆ ಫದ ಕುಳುನ್ ತೆರಿಯೆ ಫಹತುಂ ವಿಲಿಯಂ ಸಲೀಬಾಯ ಡಯೋಟ್ ಉಪಮೆಕಾನೋಗೆ ಪಾರ್ಟ್ನರ್ಶಿಪ್ ವರುಗದೈರು ಕಣಾತುಂ ಹೂಲ್ಸ್ ಕುಂಡೆಯ ವಾತುಂ ಲೂಕಸ್ ತೀನೆ ದಿಫಾವ್ ಕೊಫ ಎಟೇಕಂಗರಾವಗುತಕಿ ಫ್ರಾನ್ಸ್ಗೆ ಎಟೇಕ್ ಬರುಗದ ಕೊದ್ದೆ ದಂಡಿವಳುತಕೆ ಮಿಹೆಂವೆ ಫೈನಲ್ ಅದ್ದಾಂ ಬೇಣುವ ಹುರಿಹಾ ತಜುರಿಬಾಯೆ ಫ್ರಾನ್ಸ್ನಲದ್ದಾಂ ಬೇಣುವ ಹುರಿಹಾ ತಜುರಿಬಾಯೆ ಫ್ರಾನ್ಸ್ಗ ಎಬಹುರಿಕ ಮಾಮೆದು ಶಕ್ಕೆಣ್ಣೆ ಅಣೆಕೊಳು ಸ್ಪೇನ್ನಕಿ ಮುಬಾರಾತುಗೆ ಹೊಟ್ ಫೇವರೇಟು ಫ್ರಾನ್ಸ್ ಫದ್ಯಾಂಗ್ ಏಯ್ವೆಸ್ ತ